0: అది పార్లమెంటరీ సిస్టమ్. ఈ సార్ మెకమ్స్ యూ చేంజ్ సమ్ కాన్స్టిట్యూషన్ బట్ అలమ్స్ ఓకే తాము యూ ఎలెక్టెడ్ దెన్ యూ నో యూ స్టాప్ ఆల్సో నర్వలో ఐ బికమ్ ఆపోజిషన్ ఇప్పుడు మేము సేమ్ స్టాప్ ఆపోజిషన్ ఆల్ టైమ్ యూ సబోటాజ్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఓ మిఫలా ఇవి రైతాం అదే లో సైడ్ టు మీ మిఫలా ఓ మిఫలా రైతాం కాన్స్టిట్యూషన్ మిఫలా సర్ప్రైజ్ మిఫలా రైతాం కట్ స్ట్రెంగ్త్ లేం కట్ వేవ్ లేం లియాం ఫలా పొలిటిషియన్ ఒలికో ఒలికో బ్రేకెన్ అడ్వైస్ మస్పోతు మీకో సపోజ్ యూ బికమ్ వన్ ఎంపీ యూ నో గో లో బ్రేకెన్ కాన్స్టిట్యూషన్ ఏమైనా ఈ మేకమ్ క్రియేటివ్ నేషన్ మోర్ రైట్స్ ఫర్ పీపుల్ ఇస్టాబ్లిష్ సైడ్ లో కాన్స్టిట్యూషన్ ఎస్పెషల్ తప్ థింగ్ థింగ్ నమో లో యూస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో మెయింటైన్ యువర్ సెల్ఫ్ లేసనా యు ఆర్ రాంగ్ నౌ.
1: Even all women only face same challenge ya blo go through lo national parliament blo yumi one them now you think say in need them blo yumi make blo support them all woman blo go through to blo stop lo decision making body blo yumi lo country.
0: One thing when we have been put to me stops lo creative special seats lo all woman because me try and finish lo part time me member parliament try all time even lo side lo panoko party lo side lo MPP lo put mo woman be custom ma custom na make me say difficult lo from majority lo Vanuatu after independence 80% lo population of that time all no sabe ritmo right the custom is strong so the pass me come to lo system lo education lo yumi so may some one activity or woman is up make na I support them strong lo educate them population said from right is up lo constitution finish the block or some lo the must only try and vote one woman eco if they succeed time when you lay members of parliament kill the linina you lay becomes go and me go win him seat yellow vote villa otherwise afterwards you never got back never got the effort to it. So maybe a bit earlier at this point of time, things maybe we should try special seats with all women or say we make them municipal finish, only go inside the parliament. And let's place here, if we look at the constitution, change them on something up, make them happen faster.
1: Iyayay mi stapol semuan special iya blo country blo yumi. Ol semuan longol kita founding father blo independence blo yumi. Wanem na we mi samlol kita development we yumi mas celebrate mo. Wanem na mi samlol kita major issue we you think say country mi need blo address em. Blo mekem say yumi olem tight stampating thing we yumi bin kasem independence from back lo 1980 mo. Move go forward lo one way we you me everyone you me glad lehem.
0: I think first one way we must learn from if we experience him and me passport we kafmane let them so lisalem thinking blo miss me must stop and me identity blo you me and your identity blo talem say who you mo me must proud lo him on passport if fast with them flag blo you me every something time we you me Narvala something to be careful and tie you sell and passport for you. All Narvala country, or you look down for you. Or you look for you also, you cheap, one cheap nation. You know that money, you sell and passport. You look, I mean, different, the way we also suppose you were on Prime Minister or Mr. Plo Foreign Affairs, you go talk. All got Narvala, you look at him different. Ah, money, talk big one. Pay me some sell and passport. So, I mean, emi lorem status lo country iko town because country ya iko salem identity plan so emi must stop narvala something paken careful lol citizenship for you misalem from population play you me emi small and emi mainly Melanesian suppose we you salem passport all time iko Ale Yerusalem over 300,000. You over, it means you over population blow one way to finish. It may be in one or two election time, or the only got the right blow vote.